గతిం సతం అనేకమద్భుతం ప్రభుం నిరీయమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం సుయోగినాం సుదుర్లభం.